డాలి హరి భరి చక్కులి పొథులుకు బీచసారో, డాలి హరి భరి చక్కులి పొథులుకు బీచ సారో, బని బని బోలి సుణోందా రోందన గదన్యోర ధారో, బని బని బోలి సుణోనా రోందన గదన్యోర ధారో, గదన్యోర ధారో జపని.